0: ఇబడి బడి బడి బడి బడి బడి బడి బడి బడి బడి బడి బడి బడి బడి బడి బడి బడి బడి బడి బడి బడి బడి బడి యుగమా యుగమా యుగమా యుగమా యుగమా యుగమా యుగమా
1: Earthquake.